మాగలి అదృష్ట పదలి తుమ్ములు పెరిమనగర పెగల తుమ్మల పురి మనకెత్తి బొమ్మలి ఏలు పెరి మనగర కమలమల పెక్కెత్తి మాగుల పెరి మనకెత్తి పెరి తుత పలకొడి పెరిమల ఒబ్బమలి కొల పరి కృపల మని మిదివే ఏలి మిలి మిలి తమ్మబలి తుగల మా తుమ్మమలి కొల పై తపల వల పెగ మనగల ఒప్పమలి ఒప్పమలి తమలగ పెలే.